0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మరి అంత గొప్పదైన యోగా సాధన చేయడం వల్ల ఎన్నో ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఏంటంటే నడు నొప్పి, వెన్ను నొప్పి, గుండె నొప్పి, ఇంకా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం, ఇమ్యూనిటీ పెరగడం, బరువు అదుపులో ఉంచుకోవడం లాంటివి. ఇంకా వీటితో పాటు ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం, బెటర్ స్లీప్, మెమొరీ పవర్ని మెరుగుపరచుకోవడం, ఇంకా హ్యాపీ హార్మోన్స్ విడుదలై పాజిటివ్ మూడ్లో ఉండడం లాంటి బెనిఫిట్స్ సొంతం కావాలంటే ఈ బిజీ లైఫ్లో కేవలం 10 అంటే 10 నిమిషాలు యోగా కోసం స్పెండ్ చేద్దాం, హెల్తీ లైఫ్ని లీడ్ చేద్దాం.

0: కాయేన వాచా మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం, హెల్తీగా జీవిద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ డే టు ఆల్ ద లిజనర్స్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీతో చర్చించేందుకు సమయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం లోక్భవన్లో ప్రత్యేక యోగా వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల పర్యవేక్షణలో అందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, వేగవంతమైన ప్రస్తుత జీవన శైలిలో ఎదురయ్యే మానసిక ఒత్తిడ్లను జయించడానికి యోగా ప్రతి ఒక్కరికి అంతర్గత ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేంద్రాలను సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 4 కేంద్రాల్లో 1128 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే జనగామ జిల్లాలోని 2 కేంద్రాల్లో 588 మంది అభ్యర్థులు హాజరవుతుండగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లోని సెంటర్లలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల అమలుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేశారని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్కులో బీజేపీ రాష్ట పార్టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
1: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగా విన్యాసాలు భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు 200 దేశాలు యోగాను అభ్యసిస్తున్నారంటే ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజంగా మహనీయులు. మనస్సును, శరీరాన్ని మిళితం చేసి మానసిక ఉల్లాసము, శారీరకమైన ఉత్తేజము యోగా ద్వారా వ్యక్తిగా మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.
0: కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన నాగరికత వరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని యోగ భూమిగా గుర్తించాయని, ఇది కేవలం వ్యాయామం కాదని, శరీరాన్ని ఆత్మను ఏకం చేసే జీవన విధానమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయుష్ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
2: 2014 ఐక్యరాజ్య సమితి వేదికగా యోగా దినాన్ని ప్రకటించాలని చెప్పి ప్రయత్నం

0: ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరినప్పుడు 90 రోజుల్లో 170 దేశాలు దీనికి మద్దతు తెలపడం చాలా గొప్ప విషయం. ఈ రోజు దాదాపు 190 పైగా దేశాల్లో 100 కోట్ల మంది యోగాను ఆచరిస్తున్నారు, యోగాను పాటించడం. యోగా మనం అందరం కూడా యోగాని ఎక్కడైతే పరిమితం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అందరం నిత్యం 1 గంట సమయం పాటు యోగా కేటాయించండి.
1: ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగా అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యెల్లో అలర్ట్ జారీ చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, మానసిక ప్రశాంతతను, క్రమశిక్షణను ఇచ్చే ఒక గొప్ప జీవన విధానమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. యోగా కేవలం వ్యాయామం కాదని, మానసిక ప్రశాంతతకు మార్గమని, ప్రతి ఒక్కరూ రోజుకు 1/2 యోగాకు కేటాయించాలని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ పిల్లల మర్రి ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల్లో అరుణ పాల్గొన్నారు.
2: ఇంటర్నేషనల్ యోగా డే యూత్ తో పాటు మహిళలు పాల్గొన్నారు. రోజు రోజుకి కూడా యోగా యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ప్రజల లోపల పెద్ద ఎత్తున అవగాహన కలుగుతుండడం, దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా రోజు వాళ్ళ దినచర్యలో భాగంగా యోగాని చేసుకోవడం, మన మానసిక ఉల్లాసం కోసం గాని మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి గుడ్ హెల్త్ ను కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది అందరూ గ్రహిస్తున్నటువంటి విషయం.
1: ఈరోజు గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు దేవేందర్ సాహ్వి ఆసనాలను చేయించగా డైరెక్టర్ కుల్దీప్ దీది, అంజలి సిస్టర్ రాజయోగా ధ్యాన ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్యాత్మిక విద్యను ఉన్నత విద్యలో భాగం చేయాలని సూచించారు.
3: సో ఈ రోజు మనం కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనము ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే ఈ యొక్క యోగాను అంతర్జాతీయంగా చేయడం అన్నట్టు. ఇది 2014 లో మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇండియా ప్రతిపాదనను అంగీకరించి ఈ రోజు 12th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము.
1: అన్నమయ్య పీఠం అధ్యక్షులు శ్రీశ్రీ విజయశంకర స్వామి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనానికి రాజయోగమే సరైన పరిష్కారమన్నారు. లవ్ యోగా వ్యవస్థాపకులు నాగేశ్వరరావు భగవద్గీతలోని యోగా సందేశాన్ని గుర్తు చేశారు. మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆయుష్ అధికారి మోహన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
4: మనకి యోగా చేసిన తర్వాత ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, ప్రశాంతంగా డైలీ 10-15 మినిట్స్ కూడా చేస్తే సో ఫర్దర్ ఆలోచించడానికి, మీ ప్లానింగ్ గురించి, మీ గోల్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేయాలి, మీ కెరియర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, అది చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది.
1: నిర్మల్ పట్టణంలో అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిత్యం యోగా సాధనతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. జగిత్యాల ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో డాక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మినీ స్టేడియంలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా యువజన క్రీడల శాఖ ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు. హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్స్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.
5: చారిత్రక్ 9868107070